0: అని హేమకిను ఆడుకోయి
1: వెలావెన్ సవసుతునాయి
2: విసై ఏ హిటియత్ మే హిటియత్ హితటు దానిన రిద్మయ లైవ్ ఎఫ్ఎం
3: లైవ్ ఎఫ్ఎం

0: పూల పిటియట, అమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.liveFM.lk
1: Live FM.